0: రంగం రేటింగ్ మీరు ఎవరెస్ట్
1: మధ్యపశ్చిమ ట్యాంక్ చెక్. यति बेला दिउँसोको एक बजेको छ.